0: గారే గారే
1: నరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక బట్ల
0: గారే
1: సూర కిదర దీరే సూర ఎన్నాయా అది
0: ఎక్క చతుర నార అమ్మ చోరగదే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరగదే.

0: గారె గారె
1: నరబడదు
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మక
0: బట్టే
1: సూర కి తరదే ఎన్నాయో
0: ఎక్క చతుర నార
1: అమ్మ చూడగలది
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కన కరగదే
0: మేరే మన కే ద్వార ఏ ఘుసత జాత అమ్మ మదత జాత అరే ఏ